సిద్ధిదం అంగారక శిరో రక్షేత్ ముఖం వైదరణీ సుతః కర్ణో రక్తాంబరః పాతు నేత్రే మే రక్తలోచనః నాసికా మే శక్తిధరః కంఠం మే పాతు భౌమకః భుజౌ తు రక్తమాలీ చ హస్తశూలధరస్తటా చతుర్భుజో మే హృదయం పుక్షిం రోగాపహారకః కటిం మే భూమిజః పాతు.

శత్రు వినాశనం భూత ప్రేత పిశాచానాం నాశనం సర్వ సిద్ధిదం సర్వ రోగహరం చైవ సర్వ సంపత్ ప్రదం శుభం భుక్తి ముక్తి ప్రదం ఋణాం సర్వ సౌభాగ్య వర్ధనం ఋణ బంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్ర పాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః రక్తగంధాక్షతైః పుష్పైః ధూప దీప గుణోదనైః మంగళం పూజయిత్వా తు మంగళే హరి సర్వదా బ్రహ్మా.

ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలంతా ఓం సం సం సం సఫల చలం

మధ్యమరూపం అనుస్వారశ్చ అంత్యరూపం బిందురుత్తరరూపం నారసంధానం సంహితా సంధి సైషా గణేశ విద్యా గణక ఋషి నిచృత్ గాయత్రీ ఛంద గణపతిర్దేవతా ఓం గంగణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతీ ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశవం కుశధారిణం రథం చ వరదం హస్తే విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకరణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాద్యౌ ప్రకృతే పురుషాత్మనం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో ఘాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ

నిర్ముఖం జిహ్వాం మే సింహి కాసోను కంఠం మే కంఠదాశన భుజంగేషం భుజౌ పాతు నీలమాల్యకరౌ మమ పాతు వృక్షస్తపో మూర్తి పాతు నాభిం విధుం తుదః కటిం మే వికటః పాతు.